0: మేడం నల్లగి హోగబేకు
1: నిధానమేనే ప్రధాన ఎన్ను మాతు పలుకాకు
2: వివిధ భారతి 102.9 FM.